పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందాతీతం గగన సదృశ్యం తస్మశ్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వ